విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు సుముఖశ్చైకదంతశ్చ

విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతశ్చ.